0: గారే గారే
1: గరబడచ్చు
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూరకి తరది సూర ఎన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగనే.

0: గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
1: एक चतुर नार करके सिंगार
2: एक चतुर नार बड़ी होशियार
1: मेरे मन के द्वार ये घुसत जात
2: अपने ही जाल में फंसत जात
1: हम

0: గారే గారే
1: గారబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టే
1: సూరకి తరది సూర ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది.